గన్ గన్ ఓం గన్ గణేశాయ నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అస్త వినాయక నమో నమః గణపతి బప్ప మోర్య వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.